లచ్చకత్త చమకత చల్లత కామిని జహిగున్న దమకత చపల దామిని ఒబావరి ఒసావరి అరి ఒచ్చన్ చల్ పల చిన్న రుక్ జా రుక్ జా రుక్ జా.